0: త్యాగరాజ వినూత పని
1: రామ. ఏ పనికో జన్మించేది ఎంచవరదు రామ. నా ఎదరకాక పిరందేనెండ్రి తప్పు కనకు పోరాదురా రామ. ఏ పనిగా జన్మించేది ఎంచవలదు. శ్రీపతి సీతాపతి నీ చిత్తమునకు తెలియదా? ఉన్నడయ మనసుకి నా

0: మనంగర కట్టిలే వర సంచారము నిలిపి మూర్తి భాగుగా పొగడ నేడువారు. మనంగర కాట్ల అలయముడిలో ఊరు కాట వచ్చి ఎన్న ప్రయోజనం ఇవరు దళలు ఊరు కట్ట పెట్టిన అడితాపులు ఒకరు కామించి బొబ్బులి కేశవయ్యాన్ని వేరి తంగ తామరయ్య మహారాజా కొడుతున్న కవితలు కట్టిన గారు బారిన
1: సరగుణ పాదములకు స్వాంతము సరోజమును సమర్పణము చేయు
0: సరగుణ శీఘ్రమాగ పాదములకు పాదద్దులే సమర్ హృదయ అందమున తనకు సొంతమాకర హృదయం ఎంగ్ర తామరయ్యి భగవానుడతల సమర్పణం పన్నామల్ ఇన్నూరు తామర పువ్వు కట్టింటే ఎన్న ప్రయోజనం చెల్లి ఇవ తల్లి పొట్టారు. இந்த கீர்த்தனத்திலே இந்த வந்திருக்கிற வித்வான்கள் அத்தனை பேருடைய ஒவ்வொரு குணங்களையும் சொல்லி அவள் அப்படி கூடாது இப்படி கூடாதுன்னு மறைமுகமாக தாக்கி அவளுக்கு புத்தி சொல்ற கீர்த்தனை. இந்த எந்தரோ மகானுபவ கீர்த்தனைக்கு மாத்திரம் தனியா ஒரு நாள் சொல்லணும். அப்படி கடைசியில ஒரு வார்த்தை சொன்னா